0: ప్రేమల చూచున్నా ప్రియతమ్మా ప్రియతమ్మా ఏ జవళి సింహ చార్ది సాచి జ్వాని
1: జ్వాని
0: చార్ది సాచి జ్వాని కేళు ఏ ప్రీతి సాచిమ్మా ప్రియతమ్మా.

దూతర్ మాజీ అమ్మ ప్రియతమ్మ ఏ ప్రియతమ్మ ప్రియతమ్మ ఏ దవళి సింహ ఏ ప్రియతమ్మ ప్రియతమ్మ.